విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జన ప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం తవ సుప్రభాతం అరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే విధి శంకరేంద్ర వనితాభిరచితే వృష శైలనా